0: అజీవ్ వర్మ అయితే పీస్ఫుల్ అండ్ మహి ఎంజాయ్ చేస్తాను టీచర్ హ్యాపీ బాగా హ్యాపీ కొద్ది తీసుకొస్తాను టీచర్ నా హ్యాపీ టేబుల్ ఏ కామ్
1: అసలు బాస్ సెవెన్ ఇయర్స్ అవెన్.